0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్టలు
0: గారే గారే
1: ఏ సూరకి ధరది ఇన్నాయా ఇది
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలే.